0: సద్గమయా తమసో మా మృత్యుర్మా లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అకాల మృత్యుహరణం సర్వ్యాధి వినాశనం విష్ణు పాదదకం విత్వా పునర్జన్మ న విద్యతే చందనం తు మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతు సర్వదా. జయ బలియే బ్రహ్మా విష్ణు మహేశ్వర్ కో జయ, సాంబ సదాశివ జీ కో జయ, బలియే ప్యార్ సే గణపతి భగవాన్ కో జయ, పశుపతి నాథ కో జయ, సదాశివ కో జయ, చారో వేద కో జయ, మహాలక్ష్మీ మహాసరస్వతి కో జయ, చారో వేద కో జయ, సత్య సనాతన ధర్మ కో జయ, విశ్వగురు మహామండలేశ్వర్ మహేశ్వరానంద స్వామీజీ కో జయ. హరి ఓం.
1: ధన్యవాద్. Everyone do yourself, take your finger and like this and make tilak, okay? They should dip there something.
0: We put a little ghee, but something.

0: నమః. ధ్యానమూలం గురు మూర్తి, పూజామూలం గురు పదం, మంత్రమూలం గురు వాక్యం, మోక్షమూలం గురుర్ కృప. ఓం శాంతి శాంతి శాంతి. ఆరాధి భగవాన్ అలక్పురిజీ మహాదేవ్ కీ జయ. దేవాదిదేవ్ దేవేశ్వర్ భగవాన్ దేవ్పురిజీ మహారాజ్ కీ జయ. సద్గురు దీప్ నారాయణ్ మహాప్రభుజీ కీ పరమ కృపా శాంతి. ఓం మహాప్రభుజీ. సద్గురు స్వామి మాధవానందజీ భగవాన్ కీ జయ. ఆల్ మై డియర్
1: మొయి ద్రాజి,
0: గుడ్ ఈవినింగ్,
1: డబ్రీ వెచర్.
0: వి ఆర్ వెరీ బ్లెస్డ్ దట్ వి కెన్ హ్యావ్ సత్సంగ్, మీన్స్ గురుదేవ్.
1: Je to velké požehnání, máme velké požehnání, že můžeme mít satsang s Gurudevou.
0: It is our Gurudev who give us knowledge and takes up to the supreme highest God, or where we can go above everything.
1: Náš Gurudev nám dává poznání a dává nám cestu k nejvyššímu.
0: From Shiva, Brahma, Vishnu, above them all still, above the Shiva times, is that Guru Kripa.
1: Nad Šivou, Brahmou a Višnuhem je ještě výše Guru Kripa.
0: May Shiva becomes Guru.
1: Shiva může být
0: Shiva. May Vishnu.
1: Guruem Vishnu také.
0: And Brahma.
1: I Brahma.
0: But when the name comes as a Guru.
1: Ale když přijde jméno jako Guru.
0: Then is the highest.
1: Tak to je nejvyšší.
0: And of course, when the we come to the word guru.
1: A samozřejmě, když přijdeme ke slovu guru,
0: etc.
1: a podobně,
0: then the highest is the Bhagavan Ganesha.
1: Tak potom nejvyšší je Bhagavan Ganesha.
0: So we have to always first we should say salutation to Bhagavan